0: సత సరసిం ఆరాధనా ఆరాధనా
1: FM 93.5 FM 93.7 Lakhana Radio ITN
2: విలావ ఉదయం 5:34
3: మోటార్సైకిల్ లోవే పిరలి కార్యా టీవీఎస్ లంకావేతి నవీన తాక్షణి నా ఇయలమ ఇంధన కార్యక్షమతావేన్ నిపదవన టీవీఎస్ ఎక్సెల్ 100 హెవీ డ్యూటీ నవీన ఉపాంగ సైత మోటార్సైకిలయ పొకట్ ఎకడ దనిన నతివ బడ్జెట్ ఎకడ సెట్ వెన గమనట వెడట టీవీఎస్ ఎక్సెల్ 100 హెవీ డ్యూటీ మోటార్సైకిలయ పెదలమ బదన్న టీవీఎస్ ఎక్సెల్ 100 హెవీ డ్యూటీ మోటార్సైకిలయ వెడిమ దురదువన లంకావే మోటార్ బైసికిలే టీవీఎస్ ఎక్సెల్ 100